అశోక్ చోర తిని డాక్టర్ని పాందావు లేప్రోసీ హేకవా బియాది బేమానరగై కక్ సలాం సమ్మని పాందా ఖనా బైఖ్యా ఆకాశవాణి అగరతలా తాబు ఖనా బాయన రచాము.